దన్ మొగ్గు బ్యాగ్ సొట్టు అట్టు బల్గన్ చట్టు చందన్ మొగ్గు బ్యాగ్ సొట్టు అట్టు బల్గన్ చట్టు ಉಳ್ದಿರೋ ಎಡ ಕಣ್ ಎಚ್ಚಿತ್ಲಿಂಬೆ ಹಣ್ಣು ಏನೋ ಚಂದ್ರ ಪೆಂಗೆ ನಕ್ಕಿಲ್ವೆ ನಿಂಗೆ ಕೆಟ್ಟ ಕುಡಿತಾರಂದ್ರೆ ನಿಂಗ್ಯಾ ಕೆಂಡು ತೊಂದ್ರೆ